0: ఈ ఆలీ ఆరు ఫతిమార్ జోరా
1: సబస్
0: జోరా కాయం
2: తాకి బోల్
0: మర్ జోరా జోరా కాయం తాకి బోయ్ శమ్మా తకిలే జోరు జోరు పరువానా జే ఆహి బోయ్